ప్రభువారం మురహర నంద కుమారం మునిజన సుఖకారం వృందావన సంచారం కౌస్తుభమణిహారం కరుణాపారావారం గోవర్ధనధారం జయ దేవ జయ దేవ వందే గోపాలం మృగమదశోభితభా

మండలవేషిత వ్రజలలనం మధ్యే తాండవ మండిత కువలయదల నయనం కుసుమిత కానన రంజిత మంద స్మిత వదనం ఫణివర కాళియదమనం బక్షీశ్వర గమనం జయ దేవ జయ దేవ వందే గోపాలం మృగమద శోభిత బాలం భువనత్రయ

0: అభినవనవనితోరం కరదృతదిగోళం లీలానటవర ఖేలం ధృత కంచన చైలం నిరజర రక్షణశీలం విదలిత రిపుజాలం స్వభక్త జనతాపాలం జయ జయ గోపాలం జయ దేవ జయ దేవ వందే గోపాలం మృగమన శోభిత బాలం భువనత్రయ పాలం జయ దేవ జయ దేవ వందే గోపాలం మృగమన శోభిత బాలం భువనత్రయ పాలం జయ దేవ వందే గోపాలం మృగమన శోభిత బాలం భువనత్రయ పాలం జయ దేవ వందే గోపాలం మృగమన శోభిత బాలం భువనత్రయ పాలం.
1: श्रोते यानंतर ऐकूया लता मंगेशकर आणि सहकाऱ्यांच्या सुरातील भोपाळी, गीतरचना रामानंद तर संगीत आहे पंडित हृदयनाथ मंगेशकर यांचं.

పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదు మమావహ తాం ఆవహ జాతవేదు లక్ష్మీం మర్వగామిని.

భారతదేశ పశ్చిమేషియా సంఘర్ష జనితం ఊర్జా సంకటం ప్రభావిరీత్యా నియంత్రయతి. సహ అవదత్ యత్ ఆయాతిత పెట్రోలియం ఉత్పాదానాం ఉపయోగః కేవలం ఆవశ్యకతానుసారమేవ కరణీయః యేన విదేశీ ముద్రాయా సంరక్షణం భవిష్యతి. తథా వర్తమాన సంఘర్షస్య ప్రతికూల భావనాన్ ప్రభావానాం న్యూనీకరణే సహాయతా భవిష్యతి. నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ పశ్చిమబంగ అసమ పుద్దుచేరి చేత్యేతేషు త్రిషు రాజ్యేషు భారతీయ జనతా పార్టీ ఇతి దళస్య విజయ కేంద్ర ప్రశాసనస్య రాష్ట్రీయ నీతిం ప్రతి జనసమర్థనస్య ప్రమాణం అస్తి. తేన్ ఉక్తం యత్ నిర్వాచన పరిణామైః దేశస్య భావన జ్ఞాయతే. अद्य बेंगलुरुनगरे भाजपा कार्यकर्तृभ्य संबोधन प्रधानमंत्री मोदी उक्तवान् यत् अद्य तादृश्याः प्रशासनस्य आवश्यकता अस्ति यः शीघ्रं कार्यं कर्तुं शक्नुयात्, सुशासनं दातुं समर्था भवेत्, समस्याः समाधानं कृत्वा देशः प्रगतिपथे नेतुं च समर्था भवेत्. तेन एतदपि उक्तं यत् भाजपा दलस्य शासनम् अधुना एकविंशति राज्येषु वर्तते यत्र लोककल्याणाय देशस्य समृद्धे च कार्यं क्रियते. ప్రధానమంత్రి కాంగ్రెస్ దళోపరి స్త్రీణాం ప్రతి అవిశ్వాసస్య ఆరోపం ప్రఖ్యాపితవాన్. సహ అవదత్ యత్ కాంగ్రెస్ దళేన సంసది నారీవందన సంశోధన విధేయకస్య విరోధే మతదానం కృతం, యస్మిన్ సంసది మహిళానాం కృతే 33% ఆరక్షణస్య వ్యవస్థా కృతా ఆసీత్. ప్రధానమంత్రి రాష్ట్ర వికాసాయ కార్యం కర్తుం తథా చ అమెరికా ఇరాన్ యుద్ధ జనితానాం సమావానానాం సమ్ముఖీకర్తుం జనేభ్య ఏకతాయా ఆవాహనం అపి అకరోత్. ఉత్తరప్రదేశ రాజ్యే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ అద్య స్వమంత్రిమండలస్య విస్తారం కృతవాన్. భాజపా దళస్య షడ్ నేతారః మంత్రిరూపేణ శపథం గృహీతవంతః. రాజ్యపాలయ ఆనందీబేన్ పటేల్ వర్యయ లక్నౌ నగరే జనభవనే ఆయోజితే కార్యక్రమే ఏతేభ్య మంత్రిభ్య పదస్య గోపనీయతాయాశ్చ శపథం ప్రదత్తా. భాజపా దళస్య పూర్వ ప్రదేశాధ్యక్ష భూపేంద్ర చౌధరీ తథా భాజపా నేత మనోజ్ పాండేయః మంత్రిమండలే మంత్రిణో నియుక్తౌ. రాజ్యమంత్రి అజిత్ పాల్ సింగ్ తథా సోమేంద్ర తోమర చ స్వతంత్ర ప్రభారయుక్త మంత్రిణో అభవతాం. అస్మినేవ కాలే కృష్ణా పాస్వానః సురేంద్ర దిలేర హంసరాజ విశ్వకర్మ తథా కైలాస్ రాజ్పూత చ రాజ్యమంత్రి రూపేణ మంత్రిమండలే సమావేశితాః. అనేన విస్తారేణ ఉత్తరప్రదేశ విధానసభాయాః 43 సదస్యేషు మంత్రిపరిషది సంఖ్యా షష్ఠీ జాతా, యా స్వీకృత మంత్రిణాం అధికాః సంఖ్యా అస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యావరణం ప్రతి ఉత్తరదాయిత్వ భావేన యువా సశక్తీకరణేన తథా ఆంతరిక శుచితాయా భావనయా సహ వికసిత భారత నిర్మాణాయ ఏకతాం స్థాపయితుం ఆహ్వానం అకరోత్. అద్య బెంగళూరు నగరే ఆయోజితే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాయాః 45 వర్ష పూర్తి సమారోహే శ్రీ మోదీ సహభాగితాం కృతవాన్. తేన సంస్థాయాః నవనిర్మితస్య ధ్యానమందిరస్య ఉద్ఘాటనమపి కృతం. అస్మిన్నవసరే శ్రీమోదీ ఉక్తవాన్ యత్ సేవా ఆధ్యాత్మికత తథా సామాజిక పరివర్తన చేత్యాదిషు క్షేత్రేషు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాయాః భూమికా అత్యంతం మహత్వపూర్ణా అస్తి. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. తమిళనాడు రాజ్యే టీవీకే దళస్య సంస్థాపక శ్రీ సి జోసెఫ్ విజయ అద్య ప్రాతకాలే ముఖ్యమంత్రి పదస్య శపథం గృహీత్వాన్. రాజ్యస్య రాజ్యపాల రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లికరస్య అధ్యక్షే నెహ్రూ ఇండోర్ స్టేడియం ఇత్యత్ర ఆయోజితే శపథగ్రహణ సమారోహే శ్రీ విజయ పదగోపనీయతాయాశ్చ శపథం గృహీత్వాన్. తేన సహ నవమంత్రిణః అపి శపథం గృహీతవంతః. అస్మిన్ అవసరే రాహుల్ గాంధీ తథా తమిళ చలచిత్ర ఉద్యోగస్య అనేకాః ప్రసిద్ధా జనాః ఉపస్థితాః ఆసన్. శ్రీవిజయన్ ఐతిహ్యం నిర్మితం యత్ తస్య దళం స్వస్య ప్రథమయేవ నిర్వాచనే మహద్ విజయం అలభత్. కాంగ్రెస్ దళం సిపిఐ సిపిఐఎం విసికే తథా ఐయుఎంఎల్ చేత్యాదీనాం దళానాం సహాయేన శ్రీవిజయ 25 నిర్వాచిత విధాయకానాం సమర్థనం అలభత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య శ్రీ సి జోసెఫ్ విజయాయ పదగ్రహణస్య ఉపలక్ష్యే తస్మై శుభకామనాం ప్రేషితవాన్. శ్రీమోదీ సామాజిక మాధ్యమే ఉక్తవాన్ యత్ కేంద్ర ప్రశాసనం తమిళనాడు ప్రశాసనేన సహ మిలిత్వా జనానాం జీవనస్తరస్య ఉన్నయనార్థం నిరంతరం కార్యం కరిష్యతి. తేన శ్రీ విజయస్య ఆగామి కార్యకాలాయ అపి శుభకామనాః ప్రదత్తాః. భారతీయ జనతా పార్టీతి దళస్య వరిష్ఠ నేత డాక్టర్ హిమంత విశ్వ శర్మ విధాయక్ దళస్య నేతారూపేణ నిర్వాచిత. అద్య ప్రాతకాలే గువాహటీ నగరే సంపన్నాయాం సభాయాం రంజిత్ కుమార దాస విశ్వజిత్ దయమారి అజంతా నియోగ